ఇస్కోలే అనగొడ గెల మతాకుని కొహమద ఏ దవసలు ఇస్కోలే అనకొట అమ్మల బెదలది ఉన్ను ఒతలది ఉన్ను ఇస్కోలే గనియన్న హదలది ఉన్ను కేమకి రస ఏ రసట ఇతిన్ దెన్ కేమ కనవా గెల కియర్ని సాహిన అమారు దయక్ని కడవల్ వలిన్ కేమ కనకొట ఏమ నెత్తం వైఫ్ హదల దిన కేమక కనకొట ఏ ఆచి అమ్మల అమ్మల హదల దున్ను కేమవల రస మతాక్ వేనే కన్ని బార్రిమ అపిట సిద్ధ వేనదయ హబై మెహమై దన్నునత్ ఏ కాలే వగే రసట కేమక హదా గన్న బులువన్ అర అపే రటే రస తీన హొందమ కులుబరు టిక ఒయాగే కేమ వేలట ఎగతు కర గన్నవన్ ఏ కంద దెన్ హస్బెండ్ లట ఎహెమ వైఫ్ హదల దిన కేమ టిక కనేగే పొడి ప్రశ్నయక్ తీనవన అన్ని వారేం అద గెదర యనకొట అరగన యన్న ఫ్రీలన్ కులుబడు మొగద ఫ్రీలన్ నిష్పాదన కీలకి అన్ని అపేమ రటే దేశీయ అముద్రవ్య యోదాగిన స్వభావిక అముద్రవ్య యోదాగిన నిష్పాదనే కరణ కులుబడు ఏ కులుబడు అతరే తమాయి తీయన్నే ఫ్రీలన్ రోస్టెడ్ కర్రీ పౌడర్ దెంగో అల్లుత్ కట్టి దాన్ని ఎత్తి ఉన్నట్టు ఏ కాలే అపే అమ్మల అచ్చి అమ్మల హేమ దన్నో హెమ ఎలవలు జాతీయ కట్టమ యునీక్ రసయన్ తీను హెబైవ హదన విధి హేక ఏ రసయన్ వెనస్ వెన్ దాన్ని ఇకమట హితాన్న ఒయా ముగ కర్రీ కర్రీ ఎక హదనో కీల ఏ కర్రీ ఎక్కడ సామాన్య అము తును పహగురు టికక్ దాల హదన కొట్టిన రసన వేయి మెదవు తున పహగురు టికక్ దాల హదన కొట్టిన ఏ రసయ అరగనడం ఏ ఏ దేవాల వలట ఏ ఏ విధిహట పహి ఏకతు కరగన్న వే దెన్ ఇదిం బెదపు తునపహకుడు ఓణి ఉన్న వెలావట నికం తునపహ టికక్ అరగన కబలి తీల బెదగిన నికం అమారు వెటెన్న ఓణి నే లంగమ తీన కడేడు గ్యాత్ ఫ్రీలన్ బెదపు తునపహకుడు బెగట్ ఎకక్ వాడ లేసియన్ మరగన్న బొలు ఫ్రీలన్ నిష్పాదన కీల కియన్నే అవురుదు హతలిహకటత్ వెడి వడ కటాక్ వడా కాలయక్ తీస్సే అపిత్ ఎక్క ఇన్న అపేమ యాలువేక్ వగే తన సెవనగల కిరీబన్నార భోగహాంది తీన ఆయుమ ఆయుర్వేద వెదమెదుర సాందూద అంగహరువాద పోయ దవస్ హరుణమ ఇతిరి హెమ్మ దవసకం ఒబ వెనువెన్ వివృతాయి ఆచి అమ్మట సీయట విన్న పులువాన్ ఏమనెత్తం లిడ రోగ హదెన్న వయసక్ నహెన్ దువట పుదాడునత్ విన్న పులువాన్ లిడక్ దుకక్ హెదనుమ మానసికవ వెటిని నెతువ కలబలే విన్ని నెతువ హొందమ తనకిన్ ప్రతికార అరగన్ సెవనగల కిరీబన్నార భోగహాంది తీన ఆయుమ ఆయుర్వేద వెదమెదురే ఇన్నవా రజయే శ్రేణి సహతిక లభపు సర్వాంగ రోగాయుర్వేద వైద్యవరే కును కమల్ బంధుల వీర పిరం వెదమహత్తే రట వటేన్మ కట్టి ఇతుమవ హొయాగన ఎన్నే ఆశ్చర్యాన్ వగే ఇతుమగే ప్రతికారగన ములు రటమ దెన్ దన్నహన్ బిందు ఐ హత్సియ హెతే హతై తున్ సియై నమసియ హతలియ ఠారి బిందు ఐ హత్సియ హెతే తునై దెసియ హెతే తునై పాన్సియ హతలియ ఠారి కథా కర్ల వాడ దెన్మ వెలావక్ వెన్ కరగన్న పులువాంగ్

మందారం రాత్రి కిలకి అన్ని మాదిరేట్ ఏవడి సఠానే కథా కిరణ దేవాల లెక్క పొతక్లి అన్నత్ పులువ ఏమికి అన్ని మీ గమే దిలుష అదరే సమగాన్న మొహదకిట కాలిన్ దున్ను అదరేట దాన్ ఇతిన్ డీజే నైట్ ఎగట నెత్తెఫే మెదిరియ సూదానం వెల వెలావ అసత్ డీజే కెనెక్ వగే సరసిల పాటు పాటు విసుతురు లోకే అత్మే మెదిరియ మట ఇడ నయానే మయ్యాన మయాన మంత